0: అగ్నిశలు హోరెత్తే ఈ సముద్ర తరంగాలు అనవరతం ఒకే ఒక్క పేరును స్మరిస్తాయి. అతడు అప్పికొండ స్వామి. ఆయన సిద్ధుడు చిరంజీవి అని జనులు నమ్ముతారు. సాగర తీరాన ఉన్న గుహల్లో తరతరాలుగా జీవిస్తున్నాడని.
1: కొంతూరా ఓ అనుగ్రహం శ్యామ్ బెనిగల్ 1977. Parashuram, un jeune brahman, vient de se marier. À la suite d'une querelle, il quitte sa famille avec l'intention de vivre sa vie. En chemin, un légendaire sage de la mer lui apparaît, lui confie une racine magique et le renvoie vers les siens. Sous réserve d'une stricte chasteté, Parashuram est ainsi investi d'un pouvoir magique.